0: పార్వతి
1: మెదవతి
0: అలరినా
1: చిరిహినా
0: మధుబిక
1: సోపుక
0: నదృదృదం దన ఒరెత్తాల కన చోక్తూల చన దేక్ బెల్కి కన ధర ధర అనురాధా
1: ఉకహదా
0: అనురాధా
1: ఉకహదా
0: జోలే బుడే జా జోలే బుడే జా జోలే బుడే జా జోలే।